0: గారే గారే
1: జరబడది
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టారే
1: సూర్యకి దరది ఎన్నాయా ఇదు
2: ఎక్క చతుర నారా